హంతాళం రమో సిద్ధాళం రమో ఐర్యాణం రమో వజ్జాయాణం రమో లోయ సవ్వసాహూడం.